యుద్ధాసియాల జౌతర్ల రణా యుద్ధాత కుంభకర్ణ జోడేదాయి పోత గుప్త జాలే భగవంత లక్ష్మణ్ మనే ప్రభుసి అస కరావా నిపాత